0: కార్యక్రమం తెలుగు తప్పిన
1: ప్రజలందరూ ఒక ప్రజలకి రైతులు
2: సమస్య పడగా సమాజం పేరు రక్షణ ఎక్కడ

ఆశ్చర్యపరిచింది. ప్రపంచం ఈ భద్రత సహజమైతే ప్రశాంత భారతదేశంలో